ఆనందబాష్పపాద్యం అనిర్వచనీయం వాచమనం సమర్పయామి. సప్తస్వర స్నానం భక్తిపీతాంబరం నయ వినయ హరిద్రాకుంకుమం సమర్పయామి. కులకాంకురపుష్పం గానగంధం శరణాగతియాభరణం హరిషడ్వర్గధూపం సమర్పయామి. జ్ఞానదీపం దర్శయామి.

ప్రియాయై నమః. ఓం కాశ్మీర వల్లభ వరసుతాయై నమః. ఓం జమదగ్ని ప్రియాయై నమః. ఓం పరశురామ జనన్యై నమః. ఓం చికతాకుంభ నిర్మాణ కుశలిన్యై నమః. ఓం బుధోనాదరతాయై నమః. ఓం రాజపుత్తైదనామరంజ